0: మహేశ్వరాయ నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం శివాయ శివరూపాయ భక్తానాం శివదాయక ఇదమర్ఘ్యం ప్రదాస్యామి ప్రసన్నో భవ సర్వదా. ఉమామహేశ్వరాయ నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం. இதேபோன்று அம்பிகை சுப்பிரமணியர் சண்டிகேசருக்கு அர்க்யங்கள் மூன்று தடவைகள் கொடுக்க வேண்டும். அனேன அர்க்யப்பிரதானேன பகவான் சர்வதேவாத்மக சபரிவார சாம்ப பரமேஸ்வர பிரியதாம். உபாயனதானம் సాంబశివస్వరూపస్య బ్రాహ్మణస్య ఇదమాసనం అమీతే గందా. తాంబూలం దక్షిణే వాయనం ఆగియవట్రే ఇంద మందిరం సొల్లి తరవేండుం. హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావసో అనంతపుణ్యఫలతం అతశ్శాంతిం ప్రయచ్ఛమే. ఇదం ఉపాయనం సదక్షిణాహం సతాంబూలం సాంబశివప్రీతిం కామయమానః తుభ్యమహం సంప్రదతే నమః. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. హర హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.
1: ఓం నమః శివాయ.
2: యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.
1: ఓం నమః శివాయ.